సంత్వ ప్రజాః తామహాంత ఇంద్రాగ్ని రక్షాః అప్రజాః సంతు మహాంత సదస్పతి రక్ష ఉబ్జతం సంత్వత్రిణాః సదస్పతి మహాంతాత ఉబ్జతం రక్ష ఇంద్రాగ్ని

విద్యుత్యాగచ విద్యుత్యాగచ చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమో నమశ్చ విద్యుత్యాగ విద్యుత్యాగ చ నమః విద్యుత్యాగేతి విద్యుత్యాగ చ నమో నమశ్చ చ నమ ఈద్రియాయేద్రియాగ నమశ్చ.